నర్జో శివా కుల్లనా తఫద్దుల వలా తువాఖిజ్నా బికసరతిల్ ఫుదూల్ ఫీ జాహిరిన్ వబాతినిన్ వబిల్ గుఫూర్.

అనుగ్రహి పదు నీకీవరుదయీ యామను అదీన్ వలం అనీ అంజన కరి ముల్లజి అభూత స్వరుమ యా వైరహ దిన్ అద నీ అభుద

0: వసురాలైన భరతస్మన వదునామస్మతి వ్యాస్వర వసురాలైన భరత త్రిపాట్యా
1: వజాండిలా మోదారి నా విహోర్మతి నవి.